పదకమలం వందే చైతన్య దేవస్యం విశ్రామ మందిరతయా తత్ సనాతనోతనోర్మదీష్యం భక్తిరసామృత సింధోర్భవతు సదాయం ప్రమోదాయ భక్తిరసామృత సింధు చరత పరిభూత కాల జాల ధియ భక్తి మకరానశీలత ముక్తి నదికాన్ నమస్కామి భక్తిరస తపస్సుల భగవన్ మంగళ ప్రసంగ్యం అగ్నినా మయా సక్రియతే క్రియతే సుహృదాం ప్రమదాహయం ఏదస్త భగవద్ భక్తి రసామృతోపయో నిధే చత్యార ఖలు వక్షంతి భాగా పూర్వా దయక్రమా తత్ర పుణ్య విభాగేష్మిన్ భక్తి భేద నిరూపతి అనుక్రమేణ భక్త్యవ్యం లహరీనాం చతుష్టయం ఆద్య సామాన్య భక్త్యాభ్యాం ద్వితీయా సాధనాంకిత భావాస్కృతృతీయా ప్రేమ నిరూపిత తత్రాదో సుష్ఠు వైశిష్ట్యం మశ్యా కథయతుం స్ఫుటం లక్షణం క్రియతి భక్తి రుత్తమాయా సతాన్వతం అన్నాభిలాషితా శూన్యం జ్ఞానకర్మాద్దనావృతం.